0: గారే గారే
1: ఏ కరబడజే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఎన్నాయా ఇదు ఏ ఏ కచతుర నార అమ చోడగనే

0: ట్యూన్ ఇన్ ఎనీవేర్ రేడియోమన్ భవన్ 90.8 ఎఫ్ఎం ఆల్వేస్ హార్ట్ టచింగ్.
1: హాయ్, మీ ఆహె ఆర్జే విభూతి అని అపన ఐకత హాత్ రేడియోమన్ భవన్ 90.8 ఎఫ్ఎం ఆల్వేస్ హార్ట్ టచింగ్.